న్యపతంశ్చ గర్భాః రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః రామోద్రికూటేష్వస విప్రవాసే స లక్ష్మణో వ్యాత్ భరత

నేమి భ్రమత్ సమంతాత్ భగవత్ ప్రయుక్తం దం దగ్ధి దం దగ్ధ్యరి సైన్యమా.